ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవశి సుజన మనున్ బడాలే పని కృతి ఉజ్వల ఓ సుత సయిత క